రేవు కావా అంగవట్టంగు మల ముని నిజాలు పులుదావు దిప్పల్నిదు కాంట్రాక్ట్ నంబర్ లెల్ 0490 415 85 దిప్పల్నితో ఈమెయిలింగ్ వల్ల govcommunities@riotinto.com కబుల్ అదొడక్కమ లాస్నా govcommunities@riotinto.com ఎవరైనా